0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH, anytime Indian music.
3: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ముత్తుస్వామి దీక్షిత రచించిన గణేష కృతులు వింటారు. గానం డాక్టర్ నీతా చంద్రశేఖర్, శ్రీమతి భారతీ సుబ్రహ్మణ్యం, శ్రీ ఎన్సిహెచ్ పార్థసారథి, శ్రీ బి సాయి కార్తికేయ. వాద్య సహకారం వీణపై శ్రీమతి ఖాజా సుభాషిణి శాస్త్రి, వైలిన్పై శ్రీమతి ఐ శారదాచలం, మృదంగంపై శ్రీ కాపా శ్రీనివాసరావు, నిర్వహణ డాక్టర్ నూకల చినసత్యనారాయణ.
4: Listen to a rendition of Muthuswami Dikshita's compositions on Lord Ganesha, rendered by Dr. Neeta Chandrasekhar, Shrimati Bharati Subramaniam, Shri N.C.H. Parthasarathi and Shri B. Sai Kartikeya. They are accompanied by Shrimati Kaza Subhashini Shastri on Veena, Shrimati I. Sharadachalam on violin and Shri Kapa Srinivasarao on Mrdangam, conducted by Dr. Nukala Chinasathyanarayana.
3: కార్యక్రమంలో ముందుగా వినండి శ్వేత గణపతి చూడామణి రాగం త్రిశ్ర జాతి త్రిపుట తాళం.
4: ది రెండిషన్ బిగిన్స్ విత్ అ కంపోజిషన్ ఇన్ రాగ్ చూడామణి, శ్వేత గణపతి, సెట్ టు త్రిశ్ర జాతి త్రిపుట తాళం.

0: ఇప్పుడు వినండి శ్రీ మూలాధార చక్ర వినాయక శ్రీరాగం ఆదితాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కంపోజిషన్ ఇన్ రాగ్ శ్రీ శ్రీ మూలాధార చక్ర వినాయక సెట్ టు ఆదితాళం.

0: ఇప్పుడు వినండి వల్లభ నాయకస్య బేగడ రాగం రూపకతాళం.
1: లిసన్ టు ఎ కాంపోజిషన్ ఇన్ రాగ్ బేగడా. వల్లభ నాయకస్య, సెట్ టు రూపకతాళం.

0: ఇప్పుడు వినండి ఆర్ద్రదేశి రాగంలో శ్రీ గణేశాత్పరం ఖండచపుతాళం.
1: యు విల్ హావ్ లిసన్ టు అ కాంపోజిషన్ ఇన్ రాగ్ ఆర్ద్రదేశి శ్రీ గణేశాత్పరం సెట్ టు ఖండచాపుతాళం.

0: ఇప్పుడు వినండి ఏకదంతం భజేహం, బిలహరి రాగం, మిశ్ర చాపు తాళం.
1: లిసన్ టు ఏకదంతం భజేహం, ఎ కంపోజిషన్ సెట్ టు మిశ్ర చాపు తాళ్ ఇన్ రాగ్ బిలహరి.

0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి గజాంబా నాయకో రక్షతు జంజూటి రాగం మిశ్రచాపు తాళం.
1: లిసన్ టు గజాంబా నాయకో రక్షతు, ఎ కాంపోజిషన్ ఇన్ రాగ్ జంజూటి సెట్ టు మిశ్రచాపు తాళం.

0: ఇప్పుడు వినండి గణనాయకం భజేహం రుద్రప్రియ రాగం ఆదితాళం.
1: యు విల్ నౌ లిసన్ టు అ కాంపోజిషన్ ఇన్ రాగ్ రుద్రప్రియ గణనాయకం భజేహం సెట్ టు ఆదితాళ్.

0: ఇప్పుడు వినండి గజానన యుతం రాగం చక్రవాకం ఆదితాళం.
1: యు విల్ నౌ లిసన్ టు అ కాంపోజిషన్ ఇన్ రాగ్ చక్రవాకం గజానన యుతం సెట్ టు ఆదితాళం.

0: ఇప్పుడు వినండి పంచమాతంగ ముఖ గణపతిన మలహరి రాగం రూపకతాళం.
1: యు విల్ నౌ లిసన్ టు అ కాంపోజిషన్ ఇన్ రాగ్ మలహరి. పంచమాతంగ ముఖ గణపతిన సెట్ టు రూపక్ తాళ్.

0: కార్యక్రమంలో చివరిగా వినండి మహాగణపతిం వందే తోడి రాగం రూపక తాళం.
1: ధురాన్యషన్ కంక్లూడ్స్ విత్ ఎ కంపోజిషన్ ఇన్ రాగ్ తోడి. మహాగణపతిం వందే సెట్ టు రూపక తాళం.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు ముత్తుస్వామి దీక్షితర్ రచించిన గణేష కృతులు వినారు. గానం కుమారి డి వర్ధని, డాక్టర్ ఎస్ ఉమాదేవి, శ్రీ వాసా గోపినాథరావు, శ్రీ ఎన్ రామమూర్తి. వాద్య సహకారం వీణపై శ్రీమతి కె నాగమణి, వైలిన్పై శ్రీమతి పూసర్ల మనోరమ, మృదంగంపై శ్రీ పివి రమణమూర్తి. నిర్వహణ డాక్టర్ నూకుల చినసత్యనారాయణ.
1: You were listening to a rendition of Muthuswami Dikshitar's compositions on Lord Ganesha, rendered by Kumari D. Varthani, Dr. S. Umadevi, Srivasa Gopinath Rao and Shri N. Ramamurthy. They were accompanied on Veena by Srimati K. Nagamani, on violin by Srimati Pusarla Manorama, and on Mrudangam by Shri P. V. Ramanamurthy, conducted by Dr. Nukala Chinasathyanarayana.
2: ఈ కార్యక్రమం భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే రాగం ఛానల్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
3: దిస్ ప్రోగ్రామ్ వాస్ కాంట్రిబ్యూటెడ్ బై ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్. ఫర్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music Program, you'd be listening to Ragamalika Saurabha, sung by Sri Modumudi Sudhakar and Party.
2: Ragam Nirantara Bharatiya Sangeeta Sravanti. ఈ నాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ మోదుమూడి సుధాకర్ బృందం గానం చేసిన రాగమాలిక సౌరభం.
1: ఇన్ టుడేస్ ప్రోగ్రామ్ ఫస్ట్ యుల్ బి లిజనింగ్ టు ఘనరాగమాలిక వర్ణం సెట్ టు ఆదితాళ్, రిటన్ బై శ్రీ మోదుమూడి సుధాకర్.
2: కార్యక్రమంలో ముందుగా ఘనరాగమాలిక వర్ణం ఆదితాళం శ్రీ మోదుమూడి సుధాకర్ రచన

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి మండ సుధారాణి గాత్రక చేరి వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ మావడూరి సత్యనారాయణ శర్మ, మృదంగంపై శ్రీ ధన్వాడ ధర్మారావు, కంజీరాపై శ్రీ కేశానపల్లి జ్ఞానానందం. కార్యక్రమంలో ముందుగా వినండి ఎవ్వరే రామయ్య, గాంగేయ భూషణి రాగం, ఆదితాళం, త్యాగరాజస్వామి కృతి.
2: Listen to a Carnatic classical vocal recital by Srimati Manda Sudharani. She is accompanied on violin by Sri Mavuduri Satyanarayana Sharma, on mridangam by Sri Dhanwada Dharma Rao, and on kanjira by Sri Keshanapalli Gnananandam. Srimati Sudharani begins her recital with a composition of Tyagaraja Swami, Yavare Ramayya, in Rag Gangeya Bhushani, set to Aditaal.

0: ఇప్పుడు వినండి ధన్యాసి రాగంలో త్యాగరాజస్వామి కృతి నీ చిత్తము నిర్మలము మిశ్రచాపు తాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కాంపోజిషన్ ఆఫ్ త్యాగరాజస్వామి నీ చిత్తము నిర్మలము ఇన్ రాగ్ ధన్యాసి సెట్ టు మిశ్రచాపు తాళం.

0: రఘునాథ నన్ను సూరరంజని రాగం ఆదితాళం రామ్నాడ్ శ్రీనివాస అయ్యంగార్ రచన.
1: శ్రీమతి సుధారాణి కంటిన్యూస్ హర్ రిసైటల్ విత్ ఎ కాంపోజిషన్ ఆఫ్ రామ్నాడ్ శ్రీనివాస అయ్యంగార్ రఘునాథ నన్ను ఇన్ రాగ్ సూరరంజని సెట్ టు ఆదితాళ్.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి మన్న సుధారాణి గాత్ర కచేరి వింటున్నారు. వాద్య సహకారం వయలిన్ పై శ్రీ మావుడూరు సత్యనారాయణ శర్మ, మృదంగంపై శ్రీ ధన్వాడ ధర్మారావు, కంజీరాపై శ్రీ కేశానపల్లి జ్ఞానానందం. కార్యక్రమంలో చివరిగా వినండి రామకథాసుధ మధ్యమావతి రాగం ఆదితాళం త్యాగరాజస్వామి కృతి.
1: యూఆర్ లిసనింగ్ టు రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. యూఆర్ లిసనింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వోకల్ రిసైటల్ బై శ్రీమతి మండ సుధారాణి. షీఈస్ అకంపెనీడ్ ఆన్ వయోలిన్ బై శ్రీ మావుడూరి సత్యనారాయణ శర్మ, ఆన్ మృదంగం బై శ్రీ ధన్వాడ ధర్మారావు, అండ్ ఆన్ కంజీరా బై శ్రీ కేశానపల్లి జ్ఞానానందం. శ్రీమతి సుధారాణి కంక్లూడ్స్ హర్ రిసైటల్ విత్ ది కంపోజిషన్ ఆఫ్ త్యాగరాజస్వామి రామకథాసుధ ఇన్ రాగ్ మధ్యమావతి సెట్ టు ఆదితాళ్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీమతి మండపాక సుధారాణి గాత్ర కచేరి విన్నారు. వాద్య సహకారం వయలిన్ పై శ్రీ మావుడూరు సత్యనారాయణ శర్మ, మృదంగంపై శ్రీ ధన్వాడ ధర్మారావు, కంజీరాపై శ్రీ కేశానపల్లి జ్ఞానానందం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: యువర్ లిసనింగ్ టు A Carnatic classical vocal recital by Srimati Mandapaka Sudharani. She was accompanied on violin by Shri Mavuduri Satyanarayana Sharma, on Mridangam by Shri Dhanwada Dharma Rao, and on Kanjira by Shri Keshanapalli Gnananandam. This program was contributed by
0: Akashavani
1: Vishakhapatnam for Ragam 24/7 DTH, anytime Indian music.